నాకు నాకు తన్యాట ఒక ఇర్వాడు ఇఫ్ టు డ్రీమ్ లవ్ ఒక పొంబోట్ డోంట్ బిలీవ్ మై హార్ట్ క్యాన్ స్టాండ్ అని అడిగ్యూ.

కానీ ఇది ఒక ఆకాశవాణి జ్వాయిక ప్రోగ్రామ్కి మంచి పీన వచ్చి స్పా ఇవి పొయ్యి మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాన్ ఎప్పటిలో నాప్ రేడియో ఇప్పో డబ్ ఈ ప్రావ చేయదు బియ్యం ప్రోగ్రామ్స్ డాంగ్స్ కవితవానికి ప్రోగ్రామ్ ఏమంతకు మీదకి తేతగ ప్రోగ్రామ్ హోయప్ నా పీర్ వాయ్ తిన్ డే హై తిన్ జంతియా నా చాయ్ పీ ఇరువాయ్ యొం మా శంభాస్ ముక్తే ఇరువాడు ఎప్పుడు రీఖసి రీ జంతియా బంబోడే ఆర్ సంతూక్సియర్ Some sort of note.